కమండలకాంచలోచనం మదాది దోషమోచనం జలం భవ విక్రమం ప్రభో ప్రమేయ వైభవం నిడంగ చాపచారకం ధరం త్రిలోకనాయకం వంచమండనం మహేశ చాపఖండనం మునేంద్ర సంతరంజనం సురారి వృందవందనం మనోజ వైరి వందితం మయాది దేవ సేవితం విశుద్ధ బోధ విగ్రహం సమస్త దూషణాపహం నమామి ఇందిరాపతి సుఖ

ఇంద్రియాదికం ప్రయాంతి దేవతిం సుగంతమేకమద్భుతం ప్రభం నిరేహమేశ్వరం వివం జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం ఉయోగినాం తు దుర్లభం సువర్తకల్పపాదపం సమంసుతేర్భ్యమన్వహం అనూపరూపభూపతిం నతోమరువిలాపతిం ప్రదీదమే నమామి తే పదాభ్యవాక్షిదేహి మే పఠంతి ఏస్తవమిదం నరాదరేణ దేవదం వ్రజంతి నాశ్రుతం.

అతిశయాశంకళ్యాణగుణగణం అప్రమేయకళారత్నాకరం భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్యే. ఓం అప్రమేయకళారత్నాకరాయ భగవతే శ్రీరామచంద్రాయ నమః. చరణకమలే సమంద్రవస్